ధర్మ కుమార కైసర్యావ శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల ఓ శ్రుత సయిత.